శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా మధ్యాహ్నం 12 సమయం ఈ ఆదివారం నాడు మే నెల యొక్క 10వ తారీఖున స్వాగతం మన ముత్యాల స్వరాలు అన్న తెలుగు కార్యక్రమంలో. ప్రియమైన శ్రోతలరా, ఈరోజు ప్రతి రోజులానే ప్రతి ప్రసారంలానే ఆహ్లాదకరమైన పాటలతో అలంకరింపబడిన విశేషమైన తెలుగు కార్యక్రమం ఈ గంటసేపు ప్రసారంలో కలుసుకుంటున్నాం అనుకుంటున్నాను. మీరు 1 గంట వరకు కలిసిగానే మన ఈనాటి కార్యక్రమంలో ఏ విధంగా మీరు వేచి ఉన్నారు, మన కార్యక్రమంలో శ్రద్ధపూర్వకంగా మీకోసం తయారు చేసిన ఈ నాటి విశేషమైన కార్యక్రమం మీరు వింటూ బాగానే మీరు మెచ్చుకొని ఇంకా చక్కనైనవి పాటలను మీరు ఆనందిస్తారు.

శ్రోతలరా ఎవరెవరు ఈ సమయం మనే నాటి కార్యక్రమంలో మమ్మల్ని కలుసుకుంటున్నారు. స్వాగతం ఇంకొకసారి మన గంటసేపు ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో. అనుకుంటున్నాను ఈ వీకెండ్ యొక్క ద్వితీయ రోజున ఆదివారం 10వ తారీఖున బ్రహ్మాండకరంగానే మొదలైంది. బాగానే మీరు ఈ 2 రోజుల యొక్క విశ్రాంతి రోజులు మీరు హాయిగానే బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో చక్కనైన క్వాలిటీ టైం మీరు గడిపి ఉన్నారు.

నిజమే కదా ప్రియమైన శ్రోతలారా, ఇటువంటి సిరి సంపదలు, పేర్లు ఇవన్నీ అన్నీ మాయే అని మనం చెప్పవచ్చు. నిజమైనది ఇది ఏ విధంగా మనం మన జీవితం ఈ ప్రతిరోజు బతుకుతున్నాం, ఏ విధంగా మనం ఇతరులతో మాట్లాడుతున్నాం, మా ప్రయత్న మా ప్రవర్తన గురించి ఆ మార్పులు రావాలి, ఇది నిజమైన జీవితం.

చక్కగానే అన్నాడు. అంటే రచయిత ప్రేమ ఒకటే, ఆ హృదయం ఒకటే, హృదయం ఒకటే, ఆ హృదయంలో నున్న మాటలు ఒకటే. విశేషంగా ఆ మాటలు హృదయం నుంచి వస్తే ఎంతో పవిత్రమైనవి. తొలి దండాలు పెడుతున్నాం ఇటువంటి నిస్వార్థ ప్రేమకు.

శ్రోతలారా, సరిగ్గా 12:23 కొనసాగిస్తున్నాం సంగీత మాయిస్ట్రో స్వర్గస్థురైన బాలు గారు ఇంకా బృందం వాళ్ళతో సహా మాకు సంకేతం ఇస్తున్నాడు. పాడాలంటే తీయనైన పాటలు పాడాలి, జీవించాలంటే మధురమైన ఆ జీవిత యొక్క మార్గంలో నడిపి జీవించాలి.

అవునండి ప్రియమైన శ్రోతలారా, సరిగ్గా ఇప్పుడు 12:33 చిన్మయి సాధన సర్గం యుగల స్వరాలలో మీకు ఇష్టమైన పాట ఇది, మీకు అంకితం ఇస్తున్నాను. అవునండి, కాలం తరువాత మనం 2000లో విడుదలైన సినిమాల నుంచి కొన్ని జ్ఞాపకాలు. మరొకండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట ఇది, నెల్లూరి నిరజాన. అనుకుంటున్నాను ప్రియమైన ప్రేక్షకులారా, చక్కగానే మన నాటి కార్యక్రమంలో ఎన్నుకున్న విశేషంగా పాటలు మీరు విని మెచ్చుకుంటున్నారు. ఎవరెవరు ఈ సమయం డ్రైవ్ చేస్తున్నారు, సో అనుకుంటున్నాను మీరు కూడా ఈ యాత్రలో ఈ గంట సేపు ప్రసారంలో మాతోనే ఉంటారు.

ప్రియమైన శ్రోతలారా, చిన్న చిన్న ప్రేరాత్మకమైన మాటలు కూడా మన ఈనాటి కార్యక్రమంలో ఉంటాయి. అసలు గెలుపు పెద్దది పెద్దదిగా కాదు, జీవితంలో ప్రయత్నాలు పెద్దదిగా ఉండాలి. ప్రతిరోజు ప్రత్యేకమైన జీవితంలో మాకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు నిన్నటి కన్నా మెరుగ్గా ఉండాలి, మార్పు నీలోనే మొదలవుతుంది, మీరు చూస్తారు.

గా 1 గంట అవుతుంది మధ్యాహ్నం వేళ. ఇక మొత్తం ఈ గంట సేపు కార్యక్రమంలో శ్రద్ధపూర్వకంగా మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా మనం రేపటి రోజున సాయంకాలం వేళ 4:30 గంటలకు మనం తెలుగు సన్నిధి ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. ఇంతటితోనే సమాప్తం. హరీష్ నివాస నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: स्वराल वेदिक मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिक
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. రాత్రి వేళ సరిగ్గా 7:30 అయింది. మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం. ఈ రాత్రి వేళ కూడా మిమ్మల్ని అంతటి చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. ఈ రాత్రి వేళ ఎవరెవరు ఉత్తమ భోజనం చేస్తున్నారు మొట్టమొదటిగా మీకు సురుచి చెప్తూ, ఈ రాత్రి వేళ మంచిగా సమయం గడుపుతున్నారని అనే నమ్మకంతో పదండి శ్రోతలరా, మన ఈ 20 నిమిషాలకు ప్రసారం చేస్తాను మంచి మంచి సినీ పాటలతో. అయితే పదండి, సమయం వ్యర్థం చేయకుండా మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ రాత్రి వేళ.

అసలు జీవితంలో ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో సంఘటనలు, ఎన్నెన్నో మన జీవితంలో వస్తుపోతూ ఉంటాయి. అలాగే మన సుఖం, మన దుఃఖం, మన చెడు, మన తీపి విషయాలు కూడా మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. అలాగే జీవితం నడుస్తుంది కదా, వాటిని హృదయపూర్వకంగా స్వీకరిస్తే మన జీవితం అద్భుతంగా నడుస్తుంది. మన జీవితం మన చేతుల్లో ఉంటుంది కదా, ఆనందం అనుభవిస్తే మనం ఆనందంగా జీవిస్తాం కదా. ఆనందంగా మనస్సులో జీవించడం ఎంతో ముఖ్యమైనది. కొనసాగిస్తూ మన రాత్రి వేళ కార్యక్రమం మంచి మంచి సినీ పాటలతో మీ అజీ వందన ఈ 20 నిమిషాలకు మీతో ఉంటుంది.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు
2: ఓయ్ ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా
1: అక్కడ అడగండి
2: రామ్ గారు రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా లేదంట మీరు వెళ్ళొచ్చు
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు

ఇంకొకసారి గుర్తించుకోండి శ్రోతలరా, మీరు ఇప్పుడిప్పుడు మీ రేడియో ఆన్ చేసి రాత్రి వేళ మంచి మంచి సినీ పాటలతో కొనసాగిస్తూ మన స్వరాల వేదిక

ఇరవై నిమిషాలకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు కదా. ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఎంతో ఆనందించారని కూడా మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఉంటున్నది. వందనా మీదుగడ సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.